0: विजयपुरम केंद्र से बोल रहे हैं। दोपहर के 12 बजे हैं। आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: ఆకాశవాణి శ్రీ విజయపుర కేంద్రం ప్రియమైన శ్రోతలకు నమస్కారం. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, శుక్లపక్షం దక్షిణాయనం, శుద్ధ తదియ, సెప్టెంబర్ 14వ తేదీ. ఈరోజు సోమవారం.

నేటి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పండితులు శ్రీ ప్రసన్న బాబు గారు మాటల్లో వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుంటూ చక్కని పాటలను వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. నీ నీడను చూసి నీవు భయపడితే నీకు వెలుగునిచ్చే సూర్యుడిని కూడా నీవు చూడలేవు. అలాగే నీ చిన్న చిన్న లోపాలను చూసి నీవు భయపడినట్లయితే నీలో ఉన్న గొప్ప సామర్థ్యాన్ని నీవు గుర్తించలేవు. మనలో చాలామంది మనకున్న శక్తి కంటే బలహీనతలను చూసుకునే ఎక్కువ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. కానీ మనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే విజయం మన దగ్గరకు వచ్చే తీరుతుంది. ఏమంటారు శ్రోతలు? ఇది ఇవాల్టి మంచి మాట.

0: శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: హలో, మేం హూ HIV వైరస్, నామ్ తో సునాయి హోగా. మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. మే ఏక్ సాథీ సే దూసరే సాథీ తక్ చార్ ముఖ్య తరీకే సే పహుంచ్ సక్తా హూ. HIV సంక్రమిత్ వ్యక్తి కే సాథ్ బినా కాండమ్ సెక్స్ కర్నే సే, ఏక్ హీ సూయి వ సిరింజ్ కా సాజా ఉపయోగ్ కర్నే సే, HIV సంక్రమిత్ ఖూన్ చడానే సే ఔర్ HIV సంక్రమిత్ మా సే ఉస్కే బచ్చే కో. इसलिए मुझे वो लोग बिल्कुल अच्छे नहीं लगते जो मुझसे दूर रहने के लिए हर बार कॉन्डम का इस्तेमाल करते हैं, नशा करते वक्त सुई व सिरिंज शेयर नहीं करते हैं, और देखो जरा जब खून चढ़वाने की जरूरत पड़ती है तो मान्यता प्राप्त ब्लड बैंक में चले जाते हैं. और यही नहीं, हर गर्भवती माँ मुझसे दूर रहना चाहती है, तभी तो पहली तिमाही में अपनी HIV जांच कराती है और मुझसे बचने के उपाय करती है. कोई बात नहीं, इन लोगों को अगर मुझसे दूर रहना है तो मैं भी ऐसे लोगों से दूर रहता हूं. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.

0: శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం. శ్రోతలు, ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30 షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి రాణి చెంగా రేపు ఉదయం 6:15 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి బంబుక రేపు ఉదయం 11:00 శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 1:00 షహీద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి స్ట్రీట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:00 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30 షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి కచాల్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి జాలీబాయ్ రేపు సాయంత్రం 5:00 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరింతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను విన్నారు. శ్రోతలు, నేటి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పండితులు శ్రీ ప్రశాంత్ బాబు పాణిగ్రహి గారి మాటల్లో వినాయక చవితి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రోతలు, ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి పండితులు ప్రశాంత్ బాబు పాణిగ్రహి గారు విచ్చేశారు. ఆయనకి మన స్టూడియో తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. నమస్కారం.
1: గణానాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పత ఆనశృణ్వన్యోతిభిస్సీదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. అందరికి నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఈ వినాయక చవితి అంటే ఏమిటి, అలాగే ఇంత విశేషంగా ఎందుకు భారతదేశంలో మనం ఈ వ్రతాన్ని చేసుకుంటున్నారు, దీనికి ఏవైనా అంతరార్థం అనేది ఉందా, వేదంలో కానీ పురాణంలో కానీ శాస్త్రం ఎక్కడైనా చెప్పబడి ఉన్నారా, తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మన వేదంలో అనేక సాంప్రదాయం అనేది ఉంది. శాక్తీయము, శైవము, స్మార్థము, వైష్ణవం, శ్రీ వైష్ణవం, గౌడ సాంప్రదాయం, సౌర సాంప్రదాయం అనే ఇత్యాది సాంప్రదాయాలతో పాటు ఒక విశేషమైన సాంప్రదాయం గానాపత్యం. అంటే కేవలం గణపతికే ప్రధానంగా పరబ్రహ్మాన్ని అనుకుంటూ పూజించే సాంప్రదాయం ఉన్నది. అలాంటిది ఆ గణపతి పాదో పూజో గణాధీప అన్నిటికీ మొదటిగా ఏ క్రతువు చేసినా మనం చేస్తాం. సత్యనవ్రతం కావచ్చు, మేళా కావచ్చు, ప్రతిష్టా మహోత్సవం కావచ్చు, కుంభాభిషేకాలు కావచ్చు.

ఏదైనా సరే గణపతికి పూజ చేయకుండా మనం ఏది చేయం. ఎందుకు అని అంటే ఆయన విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు. విఘ్నాలు పెట్టేది ఆయనే, విఘ్నాలు తొలగజేసేది కూడా ఆయనే. మరి విఘ్నాలు పెట్టేది కూడా ఆయనే అని అంటారా అంటే ఆయనే. ఎందుకు, ఉదాహరణకు అమ్మగారు మనకి ఆవకాయ అన్నం పెట్టమంటే పెడతారు, రెండో రోజు కూడాను పెడతారు, మూడో రోజు పెట్టమంటే వద్దంటారు. అంటే ఎందుకు, మనకి ఆ విచక్షణ లేకపోవచ్చు కానీ అమ్మగారికి తెలుసు అది పెట్టాలా పెట్టకూడదా అని. అట్లానే భక్తుడికి ఏం కావాలి ఏమి వద్దు అనేది మనకన్నా పరబ్రహ్మానికే ఎక్కువ తెలుసు. కనుక కొన్ని విషయాల్లో విఘ్నాలు ఇవ్వడం కూడాను అవసరమే. కాబట్టి అందుకే ఆయన విఘ్నం తొలగ చేసేవాడు, అలాగే విఘ్నం పెట్టేవాడు కూడాను. కావున ఇట్లాంటి గణపత్యంలో మనకు గణేష్ పూజ ప్రతి వారు చేసుకుంటుంటారు. ఈ గణేష్ పూజల్లో విశేషం ఏంటంటే, పూజ వేరే వ్రతము వేరే అనే అర్థం ఏంటంటే, మనకు నిత్యకర్మ నైమిత్య కర్మ అనేది ఉంటాయి. నిత్యకర్మ అనే రోజు మనం చేసుకునే పూజ కానీ, అనుష్ఠానం కానీ, జపత యాగాలు కానీ, సంధ్యావందనం కానీ, దీపారాధన కానీ, తలుచుకోవడం, ఇదంతా నిత్యకర్మ. నైమిత్య కర్మ అంటే విశేషంగా చేసే రోజు. వీటిలో ప్రధానంగా వినాయక చవితి నాడు కూడా మనము ఈ నైమిత్య కర్మ అనేది విశేషంగా చెప్పుకొని చేస్తూ ఉంటాం. అలాంటి వినాయక చవితి నాడు అని అంటే శ్రీ భాద్రపద శుద్ధ చవితి నాడు చేసే కార్యక్రమమే వినాయక చవితి పండగ. వీటికి వ్రత కల్పము అని అంటారు. అంటే ఇది ఇట్లానే చేయాలి, ఓ కల్పంలో జరిగినది అని అంటాం. గణపతి అనేది ఏదో శివుడు పార్వతి కుమారుడుగానే ప్రసిద్ధి అనేది ఉందంటే నిజంగా ఇది ఈ కల్పం సంబంధించిన విషయమే కానీ, వీటికి ముందుగానే ఆయన ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. కాకపోతే మనకి ప్రసిద్ధిగా చెందినది పరమేశ్వరుడు పార్వతి పుట్టిన కొడుకులాగా. ఇత్యాది కార్యక్రమాలలో భాగంగా అలాంటి ఆ గణపతి మనకి 80 రూపాలుగా ఉంటారు అని అంటారు. కృష్ణుడు కూడా, విష్ణుమూర్తి కూడాను దశావతారాలే ఉంటుందేమో, శివుడు కూడాను కొన్ని అవతారాలు తీసుకొని మరీ రాక్షస సంహారం చేశారు. అమ్మవారు కూడాను విష్ణుమూర్తి వలె ఎన్నో రాక్షస సంహారం చేశారు. కానీ గణపతి ఉన్నంత రూపం అనేది మరక్కడ లేనంతగా 80 రూపాయలు మించి ఉంటుంది అని అంటారు. లక్ష్మీ గణపతి, వీధిపొట్టు గణపతి, వాద్య గణపతి, నృత్య గణపతి, ఇలా ఎన్నో రకాలుగా స్వామివారు ఉన్నారు. అందులో ప్రఖ్యాతి చెందినది మనకి వినాయక నవరాత్రులు. మన వేదంలో చెప్పినది మొత్తం కూడా ఒక విజ్ఞాన శాస్త్రం. ఏదో పుక్కిడి పురాణంలో లేదంటే ఒక కథలో కాకుండా విశేషంగా చెప్పేది మన వేదం. మొత్తం విజ్ఞాన శాస్త్రం అని అంటే స్వామికి చేసే గరిక కానీ, స్వామికి ఉండే ఆకారం కానీ, లేదా స్వామికి ఉండే వాహనము కానీ, లేదా స్వామికి పూజించే 21 ధనాలతో చేసిన పూజ కానీ, ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క విశేషమైన చెప్తారు మనకి. కాబట్టి గరిక అనే అర్థం ఏంటంటే, ఒక తులసి పత్రం, ఒక మారేడాకులు, ఒక పుష్పం దొరకడం కష్టం కానీ గరిక మన పక్కనే ఉంటుంది కనుక చాలా సులభంగా తీసి మనం స్వామికి అందజేయవచ్చు. ఇంకా తొందరగా లొంగేశ్ స్వామి ఆయన. ఇంకా విశేషంగా చెప్పాలంటే, గణేష్ పూజ అనేది మన ఇంటింట వాడవాడ వస్తుందంటే మన ఇంటి పెద్ద అబ్బాయి వచ్చేలాగా అని చెప్తారు. ఎందుకు అని అంటే, జగత పితరం మంది పార్వతీ పరమేశ్వరం, శివుడు పార్వతీయ తల్లిదండ్రులు అయితే ఆయన పెద్ద కొడుకు గణపతి అయితే మనందరికీ పెద్దనే గణపతి లాగా మనం అనుకుంటాం. పెద్ద అబ్బాయి వచ్చారండి అని అంటే మనం ఎంత సంబరపడిపోతూ ఈ ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ 21 పత్రిత పూజ కూడాను ఏమిటిగా అంటే, మనకు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5, 5, 10 అయితే, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చేసిన శుభ అశుభ పరిణామాలు కూడాను 10 అయితే, అంతఃకరణముగా మనసుగా 1 అయితే, అన్ని కలిపి 21 అయితే, దీని ద్వారా చేసే క్రమాల మొత్తం కూడా బాపు కూడా

నరకానికి పనికొస్తుంది. అలాగే 21 రారవాది నరకాలు కూడాను బయటపడేసే పుణ్యప్రదమైన ఈ పత్రి పూజ కూడాను విశేషంగా ఉంటాయి. కాబట్టి ఈ వినాయక చవితి ప్రతి వాళ్ళు కూడా చేసుకుంటారు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు గలుడు, ఆయన ఒక రాజు శివుని కోసం ఘోరతపం చేశాడు. శివుడు సులభసాధ్యుడు కాబట్టి తొందరగా లొంగేవాడు కనుక తపస్సు చేయంగానే ప్రత్యక్షమై నాయన ఏం కావాలో కోరుకో అంటే, స్వామి ఏ రూపంగా అయినా సరే ఏ రాక్షసుడు ఏ రకంగా వరం కోరుకున్నా శ్రీ మహావిష్ణువు వచ్చి చంపేస్తున్నారు, వధం చేస్తున్నారు, కావున అందుకే నేను మనసులో కోరిక పుట్టింది, నువ్వు నా ఉదరంలోనే ఉండాలి అని అన్నాడు. సహజంగా శివుడు అనేవాడు ఉంటేనే ఈ శరీరం నడుస్తూ ఉంటాయి. ఈ శివుడు అనేవాడు లేచి వెళ్ళిపోతే దీనికి శివము కాదు శవము అని అంటారు. కాబట్టి అందట్లో ఉన్నవాడు శివుడే, కానీ ఆ మూర్ఖుడుగా రాక్ష ప్రవృత్తి అనేది ఉంటుంది కనుక ఆ గజాసుడు ఉదరంలో ఉండమని

మనసులో కోరిక పుట్టింది. నువ్వు నా ఉదరంలోనే ఉండాలి అని అన్నాడు. సహజంగా శివుడనేవాడు ఉంటేనే ఈ శరీరం నడుస్తూ ఉంటాయి. ఈ శివుడు అనేవాడు లేచి వెళ్ళిపోతే దీనికి శివము కాదు శవము అని అంటారు. కాబట్టి అందట్లో ఉన్నవాడు శివుడే, కానీ ఆ మూర్ఖుడగా రాక్ష ప్రవృత్తి అనేది ఉంటుంది. కనుక ఆ గజాసుడు ఉదరంలో ఉండమని కోరాడు. శివుడు కూడా అట్లనే ఆ ఉదరంలో ఉన్నాడు. లౌకికంగా తన భర్త పక్కన లేకపోవడం వల్ల పార్వతీదేవి విష్ణుమూర్తిని తలుచుకుంటూ పిలిపించి ఈ విషయం మొత్తం తెలియజేయగా వెంటనే పార్వతీదేవిని ఓదార్చి శ్రీమన్నారాయణ పంపివేయగా అందరికీ దేవతలు పిలిపించుకుని వచ్చి గజాసురపురం వెళ్దాం, అక్కడ గంగిరథ మేరమే సరిగూట మార్గం నిర్ణయించి అందరికొక్క వాద్య విశేషాలు ఇచ్చి ఆయన యొక్క వధ చేయాలనుకుంటూ ఆ గజాసురపురంలో చక్కగా ఆడింపసాగగా అది విషయం గజాసు తెలియగా తన భౌరంలోనే ఆడించసాగాడు ఈ గజాసురుడు. బాగా నంది అనేది గంగిరథుగా తయారు చేసి ఆడిస్తుంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మురళి వాగిస్తారు కదండి, ఆయన సన్నాయి వాగించగా మగ్ధోమనమైపోయారంట ఈ వాద్యం ఈ నాట్యాన్ని చూసి. మీకేం కావాలో కోరుకోమంటే అడుగుతాము కానీ ఇస్తానా అని అడిగారంట శ్రీమన్నారాయణుడు. తప్పకుండా ఏదైనా ఇస్తామనని మాట ఇవ్వగా మీ కడుపులో ఉన్న మీ ఉదరంలో ఉన్న శివుణ్ణి భారీ చేయాలి అని అన్నాడంట. ఈయనకు అర్థమైపోయింది గజాసురుడికి ఈయన ఎవరు. ఓహో, ఈయన రాక్ష దుష్టశాంతుడకు శ్రీ మహావిష్ణువు వచ్చాడు కదా అనుకుంటూ లోపలనే స్వామిని ప్రార్థించి నా శిరమును త్రిలోక పూజగా వాడాలి, నా చర్మాన్ని నువ్వే ధరించాలి అని అన్నారు. సహజంగా కొన్ని పటములో పులి చర్మం ధరిస్తూ ఉంటారు అని అంటారే కానీ కానీ వ్యాఘ్ర చర్మం తెరియంచ అని అనుకుంటూ ఏనుగు చర్మం ధరించేవాడు అని చెప్తారు. కాబట్టి నందిని ప్రేరేపించగా శృంగములచే ఆ గజాసురుడు పొట్టని చీల్చి సంహరించి తద్వారా శివుడికి బహిర్గత చేశారు. ఇలా అందరికీ విడుకలుపు చేసి ఇక పార్వతీదేవికి కైలాస పర్వతంలో ప్రవేశించగా వాటికి ముందే అభ్యాంగ స్నానం ఆచరించాలనుకున్న ఆ పార్వతీమాత తమ యొక్క శరీర మట్టితో ఒక బొమ్మ తయారు చేసి పెట్టారంట. చాలామంది నలుగుబంటితో స్నానం చేయించారు అని అంటారే కానీ అది కాదు. వేదం ఏం చెప్తుంది అని అంటే మట్టితోనే తన యొక్క శరీరాన్ని అందిన మట్టి తీసి బొమ్మ తయారు చేశారు. అందుకే ఇప్పటికొక మన సాంప్రదాయంలో ప్రతి వాళ్ళు మట్టితో బొమ్మ తీస్తారు. ఇది కేవలం వినాయక చవితి వ్రతకల్పంలో మాత్రమే చేసేది. కనుక అలాంటి ఆ విఘ్నేశ్వరుని బయటపెట్టి మంగళ స్నానం కోసం లోపలికి వెళితే శివుడు నన్నే ప్రేరేపించగా అడ్డుపెట్టిన ఆ బాలుడు యుద్ధం జరిగింది. అందరితో యుద్ధం జరిగింది. చివరిగా శివుడు ఆ కుమారుతో యుద్ధం అవగా తన త్రిశూలం చే ఆ ఖండాన్ని తెంచి వేసినారు. లోపలికి పోయి చక్కగా అరగ్యపాద్యంలో చేసిన పార్వతీమాత కూర్చుని ముచ్చట్లు పెడుతూ ఉంటే మధ్యలో బాలుని యొక్క ప్రసంగం రాక వెంటనే తన చేసిన పనికి చింతించారంట. ఇదేంటండి, శివుడికి తెలియదా అని అంటే మట్టి నుంచి పుట్టినవాడు కాబట్టి ఎంతో కొంత రజోగుణం ఉంటుంది. కనుక ఆ రజోగుణం పోవాలి అంటే గజ శరీరం రావాలి. గజము అంటే జాయితే గచ్చదే అంటే పోయేదే వచ్చేది బ్రహ్మరూపంగా ఉంటుంది. కనుక తను తెచ్చిన గజాసుర స్వరం అతికించి ఆ బాలుడికి ప్రాణం పోసి వెంటనే విఘ్నేశ్వర అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉన్నారంట. ఇలా కొన్నాళ్ళు గడిచింది. తర్వాత ఒకరోజు శివుడు పార్వతికి కుమారస్వామి జన్మించను. ఒకరోజు మనుషులు ఋషులు కూడా కలిసి అంటున్నారంట, మాకు విజ్ఞానకు ఆధిపత్యం ఒకరి ఇమ్మని కోరగా వెంటనే తను ముందుకు వచ్చి అన్నారంట, తండ్రి నేను జ్యేష్ఠుని కదా, నాకు ఈ ఆధిపత్యం అని కోరగా కుమారస్వామి విఘ్నేశ్వరుడు మరుగుజ్జు గలవాడు కాబట్టి ఈయనతో సమర్థత లేదు, నేనే సమర్థం, నాకు ఇమ్మని ఆధిపత్యం అడిగితే వెంటనే అయ్యా గొడవ పడకండి, మీరు ఎవరైతే 33,00,000 కోట్ల నదిలో స్నానం చేసే ముందు నాకు చేరుకుంటారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తానని చెప్పగా వెంటనే కుమారస్వామి వాయువేగన బయలుదేరండి నెమలి వాహనం ఎక్కి విఘ్నేశ్వరుడు

0: తన వైపు, తన వాహనం వైపు, తన పొట్ట వైపు చూసుకుంటూ బాధపడుతుంటే వెంటనే తండ్రి తమ యొక్క సమర్థత ఎరిగుండు కూడా ఇట్లా చెప్పడం తగున ఏమైనా ఉపాయం చెప్పమంటే వెంటనే అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్పగా భక్తి శ్రద్ధలతో తన జపం చేసుకోగా ఇలా ఎన్నెన్నెళ్ళలో స్నానం చేసుకున్న కుమారస్వామి వెళ్ళినా వాటికి ముందుగానే స్నానం చేస్తున్నట్టు కనబడుతుందంట. వెంటనే కుమారస్వామి అనుకున్నారంట, నేను అహంకరించి ఈ పని చేశాను అందుకని అహంకారం పోవాలి అనుకుంటూ వెంటనే విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం అని కోరారు. ఆ రోజే ఈరోజు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి నాడు ఇది కాబట్టి ఆ రోజు నుంచి ఈరోజు వరకు మన అందరూ కూడాను వినాయకుని పూజించి ఆరాధించితే మనందరికి కూడాను శుభాలు కలుగుతాయని శాస్త్ర ప్రమాణం. అయితే ఇలాంటి ఇంకా వ్రత విశేషం చాలా విశేషంగా ఉన్నా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి ప్రపత్తులతో స్వామి అర్చించాలి, కీర్తించాలి. కానీ మనం లౌకికంగా ఈ పూజ చేసుకుంటూ ఈ పూజని కొంచెం పిడిద్దారణ మార్చి పిచ్చిపాట్లు వేసుకుంటూ నిభజన రోజు తాగి ఎన్ని చెప్పినా సరే ఇతర పాటలు వేసుకుంటూ మనం నాశనం చేస్తున్నాం. ఇది కాకుండా చక్కగా సాంప్రదాయం కీర్తన లేదా హరికథ, భజన, ప్రవచనాలు లాంటివన్నీ చేసి మనం విఘ్నేశ్వర ఆశీర్వాదానికి సంపూర్ణ పాత్రలు కాకనే ఆశిస్తున్నాం. అందరికీ సవరణ నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు వినాయక చవితి విశిష్టత గురించి ప్రసన్న బాబు పానిగ్రహి గారి మాటల్లో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వినండి ఈ పాట.

0: ఇప్పుడు కార్యక్రమంలో జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచనలు. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ ద్వీప సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల యొక్క మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను లేక విశిష్టతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి సంయుక్తంగా మీ ముందుకు తీసుకొస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదొక సువర్ణ అవకాశం. మీరు చేయాల్సిందల్లా కేవలం 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి తెలియచెప్పడమే. అంతేకాకుండా గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేసుకోండి. మై వేవ్స్ ఓపెన్ చేసి ప్రోగ్రాంలోకి వెళ్ళి మీ వీడియోలను సబ్మిట్ చేయండి. మీ వీడియోలను పంపించడానికి 1 నుండి 30 సెప్టెంబర్ వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని సృష్టికర్తలారా, మీ కెమెరాలకు పనిచెప్పి మీ ప్రతిభను చాటండి. మీ కథను ప్రపంచానికి పరిచయం చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక, మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంకెప్పుడు? ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. శ్రోతలు, మీరింతవరకు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచనలను విన్నారు.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture, and untold stories. The Ministry of Information and Broadcasting, through Prasar Bharati, proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.

అన్నంచూసిరి విజయపురం ఎంవి కాళిఘాట్ చూహ్లిటిలోమాన్ తకానికి బార్ ఇప్పుడు తఫుల్ సీన్ అలా చింగేత్ ఇటు సత్ కంజో తలాపు నెలకి హెటవాఫ్ నవాన్ ఇప్పుడు సత్ సీన్ అలా చింగేత్ ఇటు ఫెన్ కంజో తల హరాప్ నరాంగ్ కానికి బార్ సక్ లిటిలోమాన్ అన్మిన్ తలకనిచూసిరి విజయపురం ఎంవి కాళిఘాట్ చూహ్లి తిలందమాన్ కాయనకు బార్ చావరా తెరసా కజాల్ నన్ కోరి ఎంతలాగా నిచు క్యాంబెల్ బే ఇతనే నాయ్ ఫెన్ అలా చింగేత్ ఇటు సత్ కైనో తెలా పుహు నెలక్ హెడవాఫ్ నవాన్ ఇప్తనే నాయ్ సత్ అలా చింగేత్ ఇత హెవర్ కైనో తెలా పుహు నరాంగ్ క్యాంబెల్ బే సక్ నెన్ కోరి కజాల్ తెరసా చావరా కాయనకు బార్ తల్లి తిలందమాన్ అన్మిన్ ఎంతలాగా నిచు శ్రీ విజయపురం నలందా చూనన్ కోరి తెగంబల్ పే ఎపురిజ్ ఇతమాచు తిరగంజో తలాపుహు నెలక్ నిహెడవాఫ్ నవాన్ ఇప్త సాత్ సీన్ అలా చింగేత్ ఇత హెవర్ కంజో తలాపుహు నరాంగ్ క్యాంబెల్ పే సక్ నెన్ కోరి అన్మిన్ ఎన్ తల కరణి చూసిరి విజయపురం అను నున్నే మిన్ కాథలోన్ హీ ఇంగ్ల హరాప్